0: ఇనిమిన ఎన్నో చిక్కి తాపం నోకి ఇనీ ఒకేసం నోకి నాపో వాకి
1: KPYT, KPYU, the voice of the Basto Yaqui tribe.